0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చల్లా కృష్ణమూర్తి శాస్త్రి గానం వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ పేరి సుబ్బారావు, మృదంగంపై శ్రీ డి శేషాచారి. కరహర ప్రియ రాగాలాపన, తానం, పల్లవి సాహిత్యం, పరమేశ్వరి త్రిపుర సుందరి పరిపాలయమాం పాహి పరమశివే, త్రిశ్రజాతి త్రిపుట తాళం.
4: లిసన్ టు రాగం తానం పల్లవి బై శ్రీ చల్లా కృష్ణమూర్తి శాస్త్రి in rag kharhar priya set to trishra jati triputatal. He is accompanied by Shri Per Subbarao on violin and Shri D Seshachari on mridangam. Lines of the pallavi are Parameshwari Tripura Sundari Paripalayamam Pahi Paramashive.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చల్లా కృష్ణమూర్తి శాస్త్రి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పేరు సుబ్బారావు, మృదంగంపై శ్రీ డి శేషాచారి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రాగం తానం పల్లవి బై శ్రీ చల్లా కృష్ణమూర్తి శాస్త్రి. హి వాజ్ అకంపనీడ్ బై శ్రీ పేరు సుబ్బారావు ఆన్ వయలిన్ అండ్ శ్రీ డి శేషాచారి ఆన్ మృదంగం.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ నేమాని సోమయాజులు మృదంగ లయ విన్యాసం వింటారు. చతురస్ర జాతి రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు లయ విన్యాసం ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు ఇన్ చతురస్ర జాతి రూపక తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ నేమాని సోమయాజులు మృదంగ లైవిన్యాసం విన్నారు.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ లైవ్ విన్యాసం ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 DTH Anytime Indian Music. Listen to a Carnatic violin recital by Sri Ivaturi Vijayaswara Rao. Mridangam support is by Sri Vankayala Venkataramanamurthy. First listen to Rama Neepai Tanaku in Kedaram Ragam set to Aditalam Chagaya Kruti. Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఇవటూరి విజయేశ్వరరావు గారి వయోలిన్ వాజక చెరి వింటారు. మృదంగ సహకారం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా రామా నీపై తనకు, కేదారం రాగం, ఆదితాళం, చాగయ్య కృతి.

You're listening to Ragam 24/7 DTH, Anytime Indian Music. మీరు వింటున్నారు రాగం, నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు కంక్లూడ్స్ ద వయోలిన్ రిసెటల్ విత్ ఇంత సౌఖ్యమని ఇన్ కాపీ రాగం సెట్ టు ఆదితాళం త్యాగయ్య కృతి. ఇవటూరి విజయేశ్వరరావు గారి వయోలిన్ వాద్య కచేరి వింటున్నారు. చివరిగా ఇంత సౌఖ్యమని కాపీ రాగం ఆదితాళం త్యాగయ్య కృతి.

You have heard the violin recital of Sri Ivatori Vijayaswara Rao. Mridangam support is by Sri Vankayala Venkata Ramanamurthy. This program is a contribution of All India Radio Vijayawada for Ragam 24/7 DTH. Ragam channel lo meerinta varaku Ivatori Vijayaswara Rao gari violin vajya kacheri vinnaru. మృదంగ సహకారం శ్రీ వంకాయల వెంకట రమణమూర్తి. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చెంబై వైద్యనాథ భాగవతర్ గాత్ర కచేరి వింటారు. గాత్ర సహకారం శ్రీ చెంబై ఏ నారాయణన్. వాద్య సహకారం వయలిన్పై శ్రీమతి టి రుక్మిణి, మృదంగంపై శ్రీ ఈరోడ్ గురురాజన్, మోర్సింగ్పై మద్రాస్ శ్రీ ఆర్వి పక్కిరిస్వామి. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ మహాగణపతి రవతుమాం, గౌళరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి త్రిపుట తాళం.
2: Listen to a Karnataka classical vocal recital by Shri Chembai Vaidyanatha Bhagavatar. He supported vocally by Shri Chembai A. Narayanan, accompanied on violin by Shrimati T. Rukmini, on mridangam by Shri Erod Gururajan, and on morsing by Madras Shri R. V. Pakkiriswamy. Shri Vaidyanatha Bhagavatar begins his vocal recital with a composition of Muthuswami Dikshitar, Shri Mahaganapati Ravatumam, in rag Gaula, set to Triputatal.

0: ఇప్పుడు వినండి దేవ మనోహరి రాగంలో త్యాగరాజస్వామి కృతి కన్న తండ్రి నాపై ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ దేవ మనోహరి, కన్న తండ్రి నాపై, సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చెంబై వైద్యనాథ భాగవతర్ గాత్ర కచేరీ వింటున్నారు. గాత్ర సహకారం శ్రీ చెంబై ఏ నారాయణన్. వాద్య సహకారం వయలిన్పై శ్రీమతి టి రుక్మిణి, మృదంగంపై శ్రీ ఈరోడ్ గురురాజన్, మోర్సింగ్పై మద్రాస్ శ్రీ ఆర్వి పక్కిరిస్వామి. కార్యక్రమాలు చివరిగా వినండి, వాడేరా దైవము మనసా, పందువరాళి రాగంలో త్యాగరాజస్వామి కృతి, ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్, ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ చెంబై వైద్యనాథ భాగవతర్. హీ సపోర్టెడ్ వోకలీ బై శ్రీ చెంబై ఏ నారాయణన్, accompanied on violin by Shrimati T. Rukmini, on Mrudangam by Shri E. Rod Gururajan, and on Morsing by Madras Shri R. V. Pakkiriswamy. Shri Vaidyanatha Bhagavatar concludes his vocal recital with a composition of Saint Tyagaraja, Vadera Daivamu Manasa, in Rag Pantuvarali, set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ చెంబై వైద్యనాథ భాగవతర్ గాత్ర కచేరీ విన్నారు. గాత్ర సహకారం శ్రీ చెంబై ఏ నారాయణన్. వాద్య సహకారం వయలిన్పై శ్రీమతి టి రుక్మిణి, మృదంగంపై శ్రీ ఈరోడ్ గురురాజన్, మోర్సింగ్పై మద్రాస్ శ్రీ ఆర్వి పక్కిరిస్వామి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ చెంబై వైద్యనాథ భాగవతర్. హీ వాజ్ సపోర్టెడ్ వోకలీ బై శ్రీ చెంబై ఏ నారాయణన్, అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీమతి టి రుక్మిణి, ఆన్ మృదంగం బై శ్రీ ఈరోడ్ గురురాజన్, అండ్ ఆన్ మోర్సింగ్ బై మెడ్రాస్ శ్రీ ఆర్వి పక్కిరిస్వామి. This program was contributed by
0: Akashvani Hyderabad
1: for Ragam 24/7 DTH, anytime Indian music.